0: అని కోసం జేజే జ్యువెలర్స్ ప్రస్తుత జేజే జ్యువెలర్స్ మా చా సోన చాందీ తథా ఇంటర్ చార్టర్డ్ బ్యాంక్ ముని
1: సంపర్క నంబర 5320411 98206188।